ఉట్టి పొట్టిచి చెట్టి మదలం చౌటి పొట్టిచి చెట్టి మదలం చౌటి పొట్టిచి